0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the realistic

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా?

వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరు?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: బాబాయ్
1: సరిగా చెప్పా అర్థం కాల
0: పిండేస్తున్నారా బాబాయ్ ఓయ్ బాబాయ్ నే తరుకున్న నిమ్మకాయ నన్ను పిండేస్తున్నది చూడు ఈ అమ్మా.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
4: ట్రావెలోపాడ్
3: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
6: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
7: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
8: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
7: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
9: ప్రైవసీ ఎవరికి కావాలండి?
10: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
11: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-80.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయిన వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
10: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటే మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేరు కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: చూసి
1: అంత గొప్ప ఫేసా, జర మాకు కూడా చూపించారు.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: చక్కదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండం లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిథమ్ కోసం అర్థం పర్థం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction.
5: Hurry!
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కూరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఎప్పుడు.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
5: ఇంకేంటి
6: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
5: ఓ కంసామిద.
6: కంసామిదానా అంటే
5: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద
6: కంసామిద
5: నైస్
6: కంసామిద

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నీకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: Congratulations, Vicky.
5: Thank you.
4: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఇకాలి అహోరు ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
5: ఉండిపోదాం.
4: ఎలా టైం అయిపోతుంది కదా
5: ఆపేద్దాం.
4: అలా సినిమాల్లోనే అవుతుంది.
5: అయితే అక్కడికే వెళ్దాం.
4: ఏ హీరో అలా ఎలా?
5: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా ప్రభువు యొక్క కృప మీతో ఉండాలని, ప్రభువు యొక్క దీవెనలు మీకు జీవితములలో మీకు కలగాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంన ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనని ఉంటుండగా స్తోతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపున ఉంటుండగా మాతో మీకు సన్నిధిని మీకు తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఎక్కువదికాల సమయమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతిగీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 23 నుండి 28 వచనములు, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనములు.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేల్లో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండు నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులేగాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికిచ్చెను కదా అని చెప్పెను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పెను. మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలననియుండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నువ్వు లేచి నా మధ్య నిలువుమని ఊచ చేయగల వానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదవబడిన వాక్య భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 23 నుండి 28 వచనములు, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. ఈ రెండు వాక్య భాగములలో కూడా సబ్బాత్ దినము, విశ్రాంతి దినము ప్రాముఖ్యముగా ప్రస్తావింపబడి ఉన్నది. ఇక వాక్య భాగపు సందర్భము ఏమి అనగా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములను పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ ఎన్నో అద్భుత కార్యములు జనుల మధ్యలోనూ, ఆయన శిష్యుల మధ్యలోనూ, అలాగే ఎవరెవరైతే అక్కడ ప్రధాన యాజకులు వారు ఉన్నారో వారు అందరి మధ్యలో కూడా ఎన్నో మార్లు అద్భుత కార్యములు చేసి ఉన్నారు. ఈ యొక్క మార్కు సువార్త ఆరంభం నుంచి మనం గమనించి ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మము పొందటము, బాప్తిస్మము పొందిన తర్వాత ఆయన అరణ్య ప్రాంతంలో శోధింపబడటము 40 దినములు. ఆ తర్వాత ఆ శోధనలను జయించి ఉన్న తర్వాత ఆయన పరిచర్యను ఆరంభించి ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనముల్లో మనము ఆ యొక్క ప్రస్తావన చూడవచ్చు, ఆయన పరిచర్య ఆరంభం గురించి. ఆ తర్వాత మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుండి 20 వచనముల్లో ఆయన శిష్యుల్ని ఏర్పరచుకొని ఒక వారు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో ఉన్న ఏర్పరచబడిన శిష్యులు వారంతా కలిసి పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 21 నుండి 28 వచనములు చూసి ఉన్నట్టయితే అక్కడ దురాత్మ చేత పీడింపబడుతున్నటువంటి ఒక వ్యక్తికి ఆయన విమోచన కల్పించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన పరిచర్య కోసం సిద్ధపడుతూ ఉన్నారు. పరిచర్యలో ఒకసారి పరిచర్య ఆరంభించిన తర్వాత ఆయన ఎన్నో అద్భుత కార్యములను జరిగించి ఉన్నారు. ఆ కాలంలో మరి దురాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వారికి ఆయన విమోచన కల్పించి ఉన్నారు. ఆ కాలంలో దురాత్మల చేత పీడింపబడుతూ ఉండటము అంటే మరి అది ఎవరి వశము అయ్యేది కాదు. అంటే దురాత్మల చేత వారు పీడింపబడుతూ తమ జీవితములలో ఆ రీతిగానే కొనసాగుతూ వారికి వారు ఇబ్బంది కలిగి చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగేలాగా ఉండేటువంటి వారు వారి ప్రవర్తన. మరి అటువంటి నిరాశ స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరైతే దురాత్మ చేత పీడింపబడుతున్నారో ఆ యొక్క వ్యక్తికి విమోచన కల్పించి ఉన్నారు. మరి ఇటువంటి అద్భుత కార్యము అక్కడ జరగడము అక్కడ ఉన్నటువంటి జనులకు చాలా ఆశ్చర్యము కలిగించి ఉండవచ్చు. మరి ఆయన దేవుని రాజ్యం గురించి సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు, అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు. మానవులు ఎప్పుడు చూడలేనివి, లేకపోతే మానవులు ప్రత్యక్షంగా వారు చూడలేనివి, లేకపోతే అప్పటిదాకా వారు అనుభవం లేక ఉండటము, అటువంటి అనుభవాలు లేకుండా ఉండటం, అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జనులు ఆయన్ని వెంబడిస్తూ ఉండేటువంటి వారు. మనమైతే ఈ కాలంలో బైబిల్ గ్రంథంలో ఏవైతే సత్యాలు పొందుపరచబడి ఉన్నవో అవి విని చదివి మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. కానీ అదే కాలంలో మనకు మనము అక్కడ ఉన్నట్టయితే మనము ఏ రీతిగా ఉండేది ఆ పరిస్థితి అన్నది మనము ఆలోచన చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో కూడా మన మధ్య ఏమన్నా నిరాశ నిస్పృహ కలిగి ఉన్నటువంటి స్థితులు ఉన్నట్టయితే వీటి నుంచి ఎలా బయటపడగలము అని మనము ఆలోచిస్తూ ఉంటాం. మానవరీత్యా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఫలితాలు ఇస్తాయి, కొన్నిసార్లు ఫలితాలు ఇవ్వవు. కానీ ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు దైవ కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి ఆయన అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు. నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క పరిస్థితుల నుంచి విమోచన కల్పించి వారికి జీవ మార్గమును కల్పిస్తూ ఉన్నారు. ఏవైతే అద్భుత కార్యములు చేసి ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు నేడు కూడా మన మధ్యలో ఉండి మనకు అద్భుత కార్యములు చేయగలరు. అలాగే మార్కు సువార్త 1:29-34 గమనించున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి పేతురు గారి అత్తగారికి ఆయన స్వస్థత కల్పించి ఉన్నారు. వారి శిష్యులు నూతనంగా ఏర్పరచబడి ఉన్నారు. ఆయనే ఏర్పరచుకుని ఉన్నారు వారిని. మరి వారితో వెళ్తున్నప్పుడు ఆయన శిష్యుడైనటువంటి పేతురు గారి యొక్క అత్తగారికి కూడా స్వస్థత కల్పించి ఉన్నారు. మరి గలిలయ ప్రాంతంలో తిరుగుతూ ఆయన దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ అద్భుత కార్యములు చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తికి ఆయన స్వస్థత కల్పించి ఉన్నారు. మార్కు సువార్త 1:40-45 ప్రస్తావింపబడి ఉన్నది. అదే రీతిగా ఆయన పాపములు క్షమించటం విషయంలో కూడా ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు పాప క్షమాపణ గురించి తెలియపరుస్తూ ఆయన ఒక వ్యక్తిని నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని కూడా తెలియపరిచి ఉన్నారు. మార్కు సువార్త 2:1-12. మరి దైవ కుమారుడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు, పరిచర్య చేస్తూ ఉన్నారు, అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు. మరి పాప క్షమాపణ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది చూసి అన్నటువంటి అక్కడ ఉన్న మత పెద్దలు, లేకపోతే ప్రధాన యాజకులు, వారైతే ఎప్పుడైతే ఈ యొక్క విషయం చూసి ఉన్నారో, లేకపోతే గ్రహించి ఉన్నారో, లేకపోతే వేరే వారి ద్వారా విని ఉన్నారో, వారు ఒకంతకు వారిలో డౌట్స్ క్వశ్చన్స్ మొదలవి ఉన్నవి. ఎందుకంటే వారు టెంపుల్లో మంచి అథారిటీ ఉన్నటువంటి పొజిషన్స్లో ఉన్నారు. పాప క్షమాపణ అనేది ఏవైతే మోషే గారి నిబంధనలను ఏర్పాటు చేసి ఉన్నారో, ఏవైతే కట్టడలు దేవుడు వారికి ఏర్పరిచి ఉన్నారో అవి గై కొనాలని వాటి ద్వారా ప్రధాన యాజకులు బోధ చేస్తూ మరి బలులను అర్పిస్తూ దేవుని సముఖంలో పాప క్షమాపణ నిమిత్తమై అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉండేటువంటి వారు, అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి వేరే వ్యక్తులకు మీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని తెలియపరచటము వారిని ఒకంత ఆశ్చర్యానికి, అలాగే వారికి అభద్రత కూడా పుట్టించి ఉన్నది. మరి ఈ రీతిగా పరిచర్యలు ఆయన కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రధాన యాజకులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు సద్దుకేయులు అటువంటి వారు వచ్చి ఆయనకి అడ్డు పడుతూ ఉండేటువంటి వారు, వారు ప్రశ్నలు సంధిస్తూ ఉండేటువంటి వారు, నీవు చెప్తున్నది అబద్ధము దుర్బాధ దైవదోషణని కూడా ఎన్నోమార్లు ఆయన మీద అభండాలు వేస్తూ ఆయన్ని నిందిస్తూ ఉండేటువంటి వారు. ఈ రీతిగా పరిచర్య కొనసాగుతూ ఉండటము, యేసుక్రీస్తు ప్రభువారైతే మరి క్రమం తప్పకుండా దేవుని రాజ్యం గురించిన సంగతులను ఉన్నదే ఉన్నట్టుగా తెలియపరచటము, అలాగే అద్భుత కార్యములు చేస్తూ ముందుకు కొనసాగటము ఆయన పరిచర్యలో ఒక దినచర్యలాగా జరిగిపోతూ ఉండేటువంటి సందర్భము. మరి మనము చదివినటువంటి వాక్య భాగము మార్కు సువార్త 2:23-28 గమనించినట్టయితే, మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలోబడి వెళ్ళిచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. ఇక్కడ వాక్య భాగంలో మనం గమనించినట్టయితే విశ్రాంతి దినమున అని వాక్యంలో ఉన్నది. విశ్రాంతి దినము సాధారణంగా మనము ప్రస్తుత దినములను చూసినట్టయితే ప్రతి ఆదివారము క్రైస్తవ భక్తులు ఆలయంలోకి వెళ్ళి ఆరాధన చేసుకుంటూ ఉంటారు, విశ్రాంతి దినముగా పాటిస్తూ ఉంటారు. కానీ పాత నిబంధన గ్రంథంలో గమనించినట్టయితే సబ్బాతు దినముగా ఇక విశ్రాంతి దినమును ఆచరిస్తూ ఉండేటువంటి వారు. యెహోవా దేవుడు ఎప్పుడైతే సమస్త సృష్టిని 6 దినముల్లో సృజించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకొని ఉన్నారు. మరి మనం వాక్య భాగంలో గమనించినట్టయితే నిర్గమకాండము 20:8-11 ఇక్కడ విశ్రాంతి దినము గురించి యెహోవా దేవుడు ఏ రీతిగా ఆజ్ఞాపించి ఉన్నారో మనము గమనించవచ్చు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకొను, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చెయ్యవలెను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియును సముద్రమును వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. మరి ఈ యొక్క విశ్రాంతి దినమును పరిశుద్ధపరచెను అని వాక్యములో ఉన్నది. ఆ దినమున ఏమి చేయకూడదని యెహోవా దేవుడు మోషే గారి ద్వారా ఆజ్ఞాపించి ఉన్నారు ఇశ్రాయేలీయులకు. మరి మనం చదివినటువంటి వాక్య భాగంలో చూసినట్టయితే ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళిచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. 24వ వచనం, అందుకు పరిసయ్యులు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వారు ఎలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. మనం చదివిన వాక్య భాగంలో నిర్గమకాండము 20:8-11 పరిసయ్యులైనటువంటి వారు ధర్మశాస్త్రం పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వారు, దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు దేవుడు ఏర్పరిచిన నియమ నిబంధనలు వారు ఆచరిస్తూ ఉండేటువంటి వారు. వారు మత పెద్దలుగా మరి వారికి ఆ దినముల్లో పేరు ఉండేటువంటిది. ద్వితీయోపదేశ ఖండము 5:12-15 కూడా సబ్బాత దినము విశ్రాంతి దినముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి తెలియపరచబడి ఉన్నది. నిర్గమకాండము 31:12-17 అలాగే లేవీకాండము 23:3 ఈ యొక్క వాక్య భాగంలో సబ్బాత దినము గురించి విశ్రాంతి దినము గురించి ఆ యొక్క దినమును ఏ రీతిగా ఆచరించాలి, ఏ రీతిగా ఆ యొక్క దినమును పరిశుద్ధ దినముగా ఆచరించి పరిశుద్ధ దినములో మనం చేయవలసినటువంటి పనులను గురించి మోషే గారి ద్వారా యెహోవా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. మరి యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన దానికి విరుద్ధంగా విశ్రాంతి దినమున ఆయన శిష్యులు పంటల్లో వెళ్ళిచుంటుండగా పంట పొలంలో బడి వెళ్ళిచుంటుండగా వెన్నులు త్రుంచుచుండిరి అని ఉన్నది. అంటే మొక్కజొన్నలు ఇక కార్న్స్ ఉంటాయి కదా, వాటిని తినే క్రమంలో వారు ఆ యొక్క వాటిని కోస్తూ ఉన్నటువంటి పని లేక వారు చేస్తూ ఉన్నట్టు పరిసయ్యులు గమనించి ఉన్నారు. మరి విశ్రాంతి దినమున అందరూ కూడా విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. మరి శిష్యులైతే మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టు వారు పరిసయ్యులు చూసి యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద ప్రస్తావిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైనా ప్రశ్న అడిగి ఉన్నప్పుడు ఆయన పరిచర్యలో ఆయన తిరిగి వారిని ప్రశ్నిస్తూ ఉండేటువంటి వారు కానీ వారి ప్రశ్నలకు ఎప్పుడు జవాబిచ్చేటువంటి వారు కారు. ఎందుకంటే హృదయాలు, ఆలోచనలు, మనస్సులు ఎరిగినటువంటి యెహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారి యొక్క దుర్గుణము ఆలోచించి వారు చేస్తున్నటువంటి ప్రయత్నములు ఏవైతే మరి తన ఎరకాటం పెట్టేటువంటి ప్రయత్నములు ఉన్నాయో వాటిని ముందుగానే గ్రహించి ఆయన వారిని తిరిగి ప్రశ్నిస్తూ ఉండేటువంటి వారు. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను తానను తనతో కూడా ఉన్నవారను ఆకలి గొన్నునందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడను చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను కదా అని చెప్పెను. మరి యేసుక్రీస్తు ప్రభువారు బదులిస్తూ ఉన్నారు, బదులిస్తూ వారికి దావీదు గారు గురించి ప్రశ్నిస్తూ ఉన్నారు. దావీదు గారు ఆయన ఏలుబడి సమయంలో ఎప్పుడైతే సౌలు గారు, సౌలు మహారాజు ఆయన సంహరించాలని వెంబడిస్తూ ఉన్నారో మరి ఆ సమయంలో ఆయన తప్పించుకునే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క కాపుదల ఎప్పుడు దావీదు మహారాజు గారితో ఉండేటువంటిది. మరి ఈ తప్పించుకునేటువంటి క్రమంలో దావీదు గారు మరి ఎవరికీ తెలియనటువంటి సమయంలో, ఎవరికీ తెలియనటువంటి ప్రదేశంలో దాగుకుంటూ ఉండేటువంటి వారు, మరి ఎవరికీ కనపడకుండేటువంటి వారు ఆ పరిస్థితుల్లో. దావీదు మహారాజు గారు అనగా ఇశ్రాయేలీలో ఆయన్ని ఎంతో గొప్ప వ్యక్తిగా, ఆయన గురించి ఎప్పుడూ వారు హై రెస్పెక్ట్, చాలా గౌరవం ఇస్తూ ఉంటారు. తరతరముల కొద్దీ కూడా ఇశ్రాయేలీలు ఒక గొప్ప రాజుగా దావీదు మహారాజు గారి గురించి వారి జీవితములలో ఒక ప్రత్యేక స్థానము ఇస్తూ ఉండేటువంటి వారు దావీదు మహారాజు గారి గురించి. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాలన, ఆయన మరి సొలొమోను మహారాజు గారికి ఏ రీతిగా ఆజ్ఞాపించి ఉన్నారో దేవుని ఆలయము నిర్మించడానికి, అలాగే దావీదు మహారాజు గారు ఎన్నో పోరాటములు పోరాడి విజయం పొంది ఉన్నారు దేవుని తోడ్పాటుతో. మరి దావీదు మహారాజు గారి గురించి వారు ఎప్పుడు కూడా ఎంతో వారి జీవితంలో ఎప్పుడు గౌరవం కలిగి ఉండేటువంటి వారు, ఆయన గొప్ప వ్యక్తిగా వారు ఎప్పుడు ఆయన్ని గౌరవిస్తూ ఉండేటువంటి వారు. వారి మధ్యలో లేకపోయినా సరే ఆయన తరతరముల కొద్దీ మరి అటువంటి దావీదు మహారాజు గారు చేసినటువంటి పనిని గుర్తు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఎందుకంటే మరి యూదులైనటువంటి వారు దావీదు మహారాజు గారికి ప్రత్యేక స్థానం కల్పించి ఉన్నారు కాబట్టి ఆయన చేసినటువంటి ఒక పనిని గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. 26వ వచనంలో గమనించినట్టయితే అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాను కదా అని చెప్పాను. మరి ఈ యొక్క సందర్భంలో దావీదు మహారాజు గారు తన శత్రువుల నుంచి తన్ను తాను కాపాడుకోవటానికి మరి రహస్య మార్గముందు రహస్య ప్రాంతాల్లో ఉండేటువంటి వారు మరి ఆహారం సమకూర్చుకొనటము, ఆహారము తీసుకొనటము, మరి వారికి పలానా టైంలో వెళ్ళి మనం షాపింగ్ వెళ్ళినట్టు కొనుక్కోవడానికి వీలయ్యేది కాదు. మరి అటువంటి సందర్భంలో వారు ఒక ఆలయంలోకి ప్రవేశించి ఉన్నారు, వారు బహుగా ఆకలిగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సముఖపు రొట్టెలు వారు తిని ఉన్నారు. ఈ సముఖపు రొట్టెలు ఏవి అనగా ప్రతిష్ఠితమైనటువంటి రొట్టెలు. వాక్యంలో మనం గమనించినట్టయితే ఈ సముఖపు రొట్టెల గురించి కూడా దేవుడు ఇశ్రాయేలీలకు ఏ రీతిగా పాటించాలో ఆజ్ఞాపించి ఉన్నారు. ఇక సముఖపు రొట్టెలు దేవుడు తన ప్రజలతో చేసినటువంటి నిబంధన గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నట్టు మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ సముఖపు రొట్టె ప్రతిసారి కూడా వారు ఆచరించాలి, వారం వెంబడి వారం కూడా ఆచరిస్తూ ఉండాలి. అలాగే ప్రధాన యాజకులైనటువంటి వారు ఈ సముఖపు రొట్టెను ఎప్పుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలో ఉంచడం వారి బాధ్యత. అలాగే సముఖపు రొట్టెను వారు తినటం కూడా వాక్యంలో ప్రస్తావింపబడి ఉన్నది. నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుండి 30 వచనముల వరకు ఈ సముఖపు రొట్టె యొక్క ప్రత్యేకతను తెలియపరుస్తున్నది. ఒక శాంక్టిఫైడ్ ఫుడ్గా ఆ యొక్క సముఖపు రొట్టెను వారు ఆచరిస్తూ ఉండేటువంటి వారు. ప్రత్యేకించి నిర్గమకాండము 25వ అధ్యాయము 23 నుండి 30 వచనములు గమనించినట్టయితే 30వ వచనములు మనము నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలనని యెహోవా దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. నిత్యము అనగా ఎప్పుడు కూడా ఆ యొక్క సన్నిధి రొట్టెలను అక్కడ ఉంచాలి. ఆ యొక్క సన్నిధి రొట్టెలు దేవుడు ఇశ్రాయేలీలతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అలాగే ప్రధాన యాజకులైనటువంటి వారి యొక్క బాధ్యతను తెలియపరుస్తూ ఉన్నది. అలాగే దేవుడు అందరికీ ఏవైతే అనుగ్రహించి ఉన్నారో ఆహారము, ఆ యొక్క ఆహారము ఆయన అనుగ్రహించడం కూడా గుర్తు చేస్తూ ఉన్నది. ఈ సమకొప్ప రొట్టె అక్కడ ఉంచటం వలన మరి ఇంత ప్రత్యేకంగా సమకొప్ప రొట్టె గురించి ప్రస్తావింపటము, మరి ఆ యొక్క సమకొప్ప రొట్టెను దావీదు గారు ఆయనతో ఉన్నటువంటి వారు వచ్చి ఆహారంగా తీసుకోనటం గమనించినట్టయితే ఆజ్ఞకు విరుద్ధంగానే ఉన్నది. కానీ దేవుడు దావీదు మహారాజు గారిని ప్రత్యేకంగా ఏర్పరిచి ఉన్నారు. ఆయనతో ఎల్లప్పుడూ దేవుని తోడ్పాటు ఉండేటువంటిది, ఎందుకంటే దావీదు మహారాజు గారు ఎప్పుడు కూడా దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు. మరి అంత భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఆయన మరి శోధనలు కూడా ఎదుర్కొని ఉన్నారు. మరి ఆ సందర్భంలో గమనించినట్టయితే ఆయన ప్రాణమునకు అపాయం ఉన్నది, ప్రాణాపాయం అనేది తప్పించుకోవడానికి వెళుతూ ఉన్నారు. మరి ఆకలిగా ఉన్నటువంటి సమయంలో ఆహారమును తీసుకోవలసి వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు వెళుతున్నప్పుడు కూడా మరి వారు ఆహారం తీసుకోవడానికి, ఆహారం కొనుక్కోవటానికి శిష్యులకు అంత తీరిక లేదేమో. మరి విశ్రాంతి దినమున అక్కడ ఉన్నటువంటి పంట పొలంలో నుంచి వాడు వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మొక్కజొన్నలను వాళ్ళు తింటూ ఉన్నారు విశ్రాంతి దినమున. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒకసారి ఏమని తెలియపరుస్తున్నారంటే మనం వాక్యభాగంలో గమనించినట్టయితే మార్కు సువార్త 2:27 మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడును గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువయ్యున్నాడని వారితో చెప్పాను. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు నడిపించి ఉన్నప్పుడు వారితో ఆయన యొక్క ప్రజెన్స్ ఉండేటువంటిది, ఆయన ఇక్కడ ఫిజికల్గా లేకపోయినా సరే వారి ప్రజెన్స్ ఉండేటువంటిది. మరి వారు వారి దైనందిన పనుల్లో ఉన్నప్పుడు దేవుడు వారికి బాధ్యతలను ఏర్పరిచి ఉన్నారు, నియమములు నిబంధనలను వారికి ఇచ్చి ఉన్నారు పాటించడానికి. ఎందుకంటే మరి వారిలో ఫిజికల్ ప్రజెన్స్ లేకపోయినా సరే వారు ఆ యొక్క బాధ్యతలను గుర్తు చేసుకొని ఆచరించాలి అని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే లోకములనికి వచ్చి ఉన్నారో ఆయన దేవుని కుమారుడిగా వారి మధ్యలో ఉన్నారు కాబట్టి మరి వారి యొక్క అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కంట్రోల్లోనే ఆయన ఆధీనంలోనే సమస్తం జరుగుతూ ఉండేటువంటివి. మరి సృష్టికర్త అయిన యెహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో వచ్చి ఉన్నప్పుడు ఆయన్ని ఆచరించాలి అన్న గొప్ప విషయమును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు భక్తి జీవితంలో సాంప్రదాయబద్ధంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక ప్రత్యేక మార్గమును ఏర్పాటు చేసి ఉన్నారు. మనం యెహోవా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు కల్పించినటువంటి రక్షణను బట్టి. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన పాపములకు విమోచన కల్పింపబడి ఉన్నది. ఆయన సిలువపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా, ఆయన అర్పించినటువంటి ప్రాణం ద్వారా మనకు పాపముల నుంచి గొప్ప విమోచన కలిగి ఉన్నది. ఈ యొక్క ఆధిక్యత ద్వారానే మనము యెహోవా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థించగలము. కావున కొన్నిసార్లు భక్తి జీవితంలో మనం సాంప్రదాయాలకు కట్టుబడి కొన్నిసార్లు అంధకార పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, షెల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము దేవుణ్ణి దేవుని సన్నిధిలోకి ఎప్పుడు వెళ్ళి మనము అడిగినా సరే ఆయన అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉన్నారు, ఎందుకంటే మన పాపములు క్షమ్యపబడి ఉన్నవి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయాల్లోకి ఆహ్వానించి ఉన్నామో ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. దీనికంటే మరి గొప్ప రూల్ ఇంకొకటి ఏమీ లేదు. ఒకవేళ మనకి నియమములు నిబంధనలు మనకి గ్రంథంలో రాయబడి ఉన్నవి, వాటిని పాటించటము చాలా మంచిది. కానీ ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిసయ్యలు వారు పైకి చేస్తూ ఉండేటువంటివి రూల్స్ను అనుసరించి చేస్తున్నట్టు కనపడుతూ ఉన్నా వారి హృదయాల్లో మరి దేవునికి అంగీకారం కానటువంటి విషయములు ఉండేటువంటివి ఆ దినములలో దేవునికి వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తూ ఉండేటువంటి వారేమో వారి హృదయాల్లో వారి ఆలోచనల ద్వారా. మరి యేసుక్రీస్తు ప్రభువారు మనతో అయితే మన హృదయాల్లో ఉన్నారు, మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మరి ఆయన వెంబడిస్తున్నటువంటి వారిగా మనము ఎప్పుడు ఆయన వాక్కు కోసం కనిపెట్టుకోనాలి. అలాగే మనకు పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే బోధిస్తున్నారో ఆ యొక్క స్వరమును వింటూ మనము మన జీవితములలో ముందుకు కొనసాగాలి. ఈ దినమున ఈ క్షణమున మనము ఏ పరిస్థితిలో ఉన్నాం, ఒకవేళ ఈ లోకమును అనుసరించి జీవిస్తూ ఉన్నామా, ఈ లోకము ఏర్పరిచినటువంటి నియమములు నిబంధనలను పాటిస్తూ దేవుని ఆజ్ఞలను మర్చిపోతూ ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి రక్షణను మనము కనుగొనలేకపోయి ఉన్నామా? ఒకవేళ ఆ పరిస్థితిలో ఉన్నట్టయితే ఇది తరుణముగా భావించి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. దేవా, నా యొక్క పాపములు క్షమించు. నా కొరకే ఈ లోకానికి నీవు వచ్చి ఉన్నావు. నా యొక్క పాపములు క్షమించడానికి, నా యొక్క పాపముల నుంచి నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని బలిగా అర్పించి ఉన్నారు. ఆయన చిందించినటువంటి పవిత్ర రక్తం మన పాపములు నుంచి మనకు విమోచన కలుగుతుందని ఎప్పుడైతే మనం గట్టిగా విశ్వసిస్తామో, మన పాపములను క్షమించమని మనం వేడుకొని ప్రార్థిస్తామో పశ్చాత్తాపంతో, ఆయన మన పాపములను క్షమిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ మార్గం స్వీకరించిన వారిగా మనం దేవుని బిడ్డలుగా పిలువబడతాము. మరి దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మన జీవితంలో ముందుకు కొనసాగగలము. ఈ యొక్క వాక్యములను ఇంకను ధ్యానించుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్ శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మార్కు సువార్త 2:23-28, అలాగే 3:1-6 బ్రేకుకు మునుపు కొంత 23-28 వరకు మనం కొంత ధ్యానం చేసుకున్నాం. మనము చదివినటువంటి 2 వాక్య భాగముల్లో కూడా విశ్రాంతి దినము, సబ్బాత దినము గురించి ప్రత్యేకించి ప్రస్తావింపబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి లోకములో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆయన శిష్యులు పంట పొలముల గుండా వెళుతున్నప్పుడు, విశ్రాంతి దినమున ఆయన శిష్యులు అక్కడ ఉన్నటువంటి వెన్నులు త్రొంచుచుండిరి అని వాక్యములో వివరింపబడి ఉన్నది. ఆయన అంటే ఆ శిష్యులు అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న పంటలో ఆ యొక్క జొన్నలను తీసుకొని తింటూ ఉన్నట్టు గమనించినటువంటి పరిసయ్యులు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున శిష్యులు ఈ పని చేయొచ్చా? విశ్రాంతి దినము పరిశుద్ధ దినముగా ఆచరించాలి. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని దేవుడు ఇశ్రాయేలీలకు మోషే గారి ద్వారా ఆజ్ఞాపించి ఉన్నారు. ఆ విషయమును బ్రేక్ ముందు కొంత ధ్యానం చేసుకున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడిగా లోకములోనికి వచ్చి ఉన్నారు, దేవుని రాజ్యం గురించి సంగతులు తెలియపరుస్తున్నారు, మనతో దేవాది దేవుడు కుమారుడు ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు మనము ఆయన్ని అనుసరించి నడుచుకోవాలి. ఆయన ఒకవేళ మనలో తప్పు ఉన్నట్లయితే ఇది తప్పు అని తప్పకుండా చెప్తారు. కానీ మరి శిష్యులు పరిచర్యలో బహుశా వారు నిమగ్నమయ్యి ఆహారము కూర్చుకోవటం విషయంలో వారికి సమయము తీరిక ఉండి ఉండకపోవచ్చు. ఆ కారణం చేత విశ్రాంతి దినమున మరి అక్కడ జొన్నలు ఉంటే వాటిని తింటూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని తెలియపరుస్తున్నారంటే, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువయ్యున్నాడు అని వారితో చెప్పాను. వారికి దావీదు మహారాజు గారు గురించి చెప్పిన తర్వాత ఆయన ఏవైతే తినకూడని సముఖపు రొట్టెలు ఆయన ఆయనతో వెంబడిస్తున్నటువంటి వారు తిన్నారు, ఆ యొక్క ఆలయంలో ప్రధాన యాజకుడు తినవలసినటువంటి ఆహారం వారు తిన్నారు, మరి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగానే ప్రవర్తించి ఉన్నారు. కానీ మరి ఆ సందర్భం బట్టి, దావీదు గారికి ఉన్న పరిస్థితి బట్టి అది దేవుడు ఎలా చేసి ఉన్నట్టు మనము వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నారో, మనం ఎప్పుడైతే ఆయన రక్షణ మార్గము స్వీకరించి ఉన్నామో, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏర్పరిచినటువంటి రక్షణ మార్గము, యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనకి ఆజ్ఞలు, కట్టడలు ఏర్పరచబడి ఉన్నవి. ఆ యొక్క కట్టడలు, ఆజ్ఞలు ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉండి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకేవైతే ఆజ్ఞాపిస్తారో వాటిని అనుసరించి మనము నడుచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే లోకంలోనికి వచ్చి మనకు రక్షణ మార్గము అనుగ్రహించి ఉన్నారో, ఆయన మనకి ప్రభువుగా ఉన్నారు, ఆయన మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. మార్కు సువార్త 3:1 నుండి, సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఓచ చెయ్యి గలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి నా మధ్యను నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగను. అందుకు వారు ఓరుకుండిరి. మరి యొక్క సందర్భము వచ్చి ఉన్నది. ఆ యొక్క సందర్భం కూడా విశ్రాంతి దినమే. అక్కడ డిజేబుల్డ్ పర్సన్, ఓచ చెయ్యి కల ఒక వ్యక్తి ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఆయన్ని ఎరకాటంలో పెట్టాలని పరిసయ్యులు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఒకవేళ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరిచినట్టయితే, విశ్రాంతి దినమున ఆయన పనిచేసి ఉన్నట్టే కదా, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఉన్నట్టే కదా, అది ఆజ్ఞ అతిక్రమమే కదా అని ఆయన్ని ఎరకాటం పెట్టాలన్న ఆలోచనతో వారు ఉన్నారు. మరి ఎవరైతే వ్యక్తి అక్కడ ఉన్నారో, డిజేబుల్డ్ పర్సన్, ఓచ చేయగల వ్యక్తి, మరి ఆ వ్యక్తి కూడా బహుశా విశ్రాంతి దినమని గ్రహించి కూడా విశ్వాసంతో అక్కడ నిలబడి ఉండి ఉండవచ్చు.
ఆయనకి అవగాహన ఉన్నదా లేదా అని వాక్యంలో ప్రస్తావింపబడలేదు. కానీ మరి అక్కడ పరిసయ్యులు ఉన్నారు, యూదా ప్రాంతము, ఇస్రాయేల్ ప్రాంతము అది. మరి అక్కడ అందరూ కూడా విశ్రాంతి దినమును ఆచరించటం అనువైతేమో. కావున తప్పకుండా ఆ మోచ చేయగల వ్యక్తి విశ్రాంతి దినమని తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సముఖంలో నిలబడ్డారు. ఎందుకంటే ఆ కాలంలో మెడికల్ ట్రీట్మెంట్ అనేది, లేకపోతే వ్యాధుల నుంచి, లేకపోతే డిజబిలిటీస్ నుంచి ఉపశమనం పొందడం, లేకపోతే వారికి ఏదన్నా వేరే ఆల్టర్నేట్ రెమెడీ ఉండటం అనేది ఉండేది కాదు. ఆ సమయంలో ఎంతోమంది నిరాశతో అలాగే ఉండిపోతూ ఉండేటువంటి వారి జీవితంలో. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్ చేస్తూ ఉన్నప్పుడు అద్భుత కార్యములు చేస్తూ ఉన్నటువంటి విషయాలను అక్కడ ఉన్నటువంటి వారు గ్రహించి ఉన్నారు. ఎంతోమంది ఆయన యద్దకు వచ్చి స్వస్థత పొంది ఉన్నారు, వారు విశ్వాసంతో వచ్చి ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి డిజేబుల్డ్ పర్సన్, ఓచ చేయగల వ్యక్తి కూడా ఉండటం, మరి విశ్రాంతి దినమును ఉన్నాడు అంటే ఆయన విశ్వాసంతో వచ్చి ఉండవచ్చు అక్కడికి. యేసుక్రీస్తు ప్రభు వారు తప్పకుండా నాకు విమోచన కల్పిస్తారని, మరి విశ్రాంతి దినము అని తెలిసి కూడా బహుశా ఆయన ఆ యొక్క విషయమును పెద్దగా పట్టించుకోకుండా యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిగా కనుగొని అక్కడికి వచ్చి ఉన్నారేమో, మెస్సయ్యాగా గుర్తించి వచ్చి ఉన్నారేమో మనకైతే క్లియర్గా తెలియపరచబడలేదు. కానీ ఆయన విశ్వాసమైతే విశ్వాసము కలవానిగా ఆయన దేవుని సముఖంలో ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూచి, అనగా పరిసయ్యులు ఎవరైతే ఆయన నిరకాటం పెట్టాలో వారిని చూసి ప్రశ్నిస్తూ ఉన్నారు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి, విశ్రాంతి దినమున ఏమి చేయకూడదు దేవుని ఆజ్ఞ ప్రకారం. కానీ ఇక్కడ వ్యక్తి అవసరతలో ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. తిరిగి ఆ యొక్క వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు వారితో తారసపడేటువంటి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రజెన్స్ కలిగేటువంటి సమయం తిరిగి రాకపోవచ్చు. మరి అదే అవకాశంగా భావించి విశ్రాంతి దినమున ఆ వ్యక్తి దేవుని సముఖంలోనికి వచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క వ్యక్తి అవసరత యేసుక్రీస్తు ప్రభు వారు గ్రహించి ఉన్నారు. కానీ యూదులైతే ఒకవేళ స్వస్థపరిస్తే ఈయన ప్రశ్నించాలి అన్న దురుద్దేశంతో వారు ఉన్నారు. ఏ సందర్భమైనా, ఏ సమయమైనా సరే మేలు చేయవలసి వచ్చినప్పుడు మేలు చేయటానికి మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నారు. ఆయన మనకు మార్గం చూపిస్తూ ఉన్నారు మేలు చేయటానికి మనం ఎప్పుడు సిద్ధపడి ఉండాలి అని. మన జీవితంలో మేలు చేయటానికి సందర్భం వచ్చినప్పుడు మనము వెనకడుగు వేస్తూ ఉన్నామా? మనకున్నటువంటి బౌండరీస్, మనకున్నటువంటి కన్స్ట్రెయిన్స్, లేకపోతే మనము ఏర్పరచుకొనేటువంటి ఆ యొక్క నిబంధనలు, నియమముల వలన మనం మేలు చేయలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించుకుందాం. వాక్యం మనకు తెలియపరుస్తున్నది, మేలు చేయటానికి సందర్భం వచ్చినప్పుడు మనం తప్పకుండా మేలు చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ వ్యక్తిని ఏ రీతిగా ఆయనకి విమోచన కల్పించున్నారు, బ్రేక్ తర్వాత మనం వాక్యం ద్వారా తెలుసుకుని ధ్యానం చేసుకుందాం. బ్రేక్ సమయంలో గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తరువాత వాక్యంలో ధ్యానం చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజన్ రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతి గీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మార్కు సువార్త 2:23-28 వచనములు, అలాగే 3:1-6 బ్రేకుకు మునుపు మార్కు సువార్త 3:4 వరకు మనము ధ్యానం చేసుకున్నాం. రెండు వాక్య భాగములలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున చేసినటువంటి కార్యములను గురించి ప్రశ్నించడానికి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు మత పెద్దలు సిద్ధపడుతూ ఉన్నారు. ఎందుకనంటే మరి దేవాది దేవుని కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు, కానీ వారు అంధకారంలో ఉండి ఆయన మెస్సయ్యాగా దేవుని కుమారుడిగా గుర్తించలేదు. వారి యొక్క పదవులకు వారి యొక్క పొజిషన్స్కు అడ్డుపడుతున్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారిని భావించి ఆయన్ని ఎరకాటంలో పెట్టాలని చూస్తూ ఉన్నారు. అలాగే ఆయన చేసిన ప్రతి

0: కూడా అందులో ఏది తప్పుందా అని పాయింట్అవుట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ లోకానికి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నారు. కావున ఎవరికైతే ఏవైతే అవసరతలు ఉన్నాయో అవన్నీ సమకూరుస్తూ దేవుని రాజ్యం గురించిన సంగతులను తెలియపరుస్తూ వారిని రక్షణ మార్గం వైపునకు నడిపిస్తున్నారు. ఎంతోమంది ఆయన వెంబడించి రక్షణ మార్గం స్వీకరించి ఉన్నారు. మరి వాక్యభాగపు సందర్భంలో కూడా ఒక డిజేబుల్డ్ పర్సన్, ఊచ చేయగల వ్యక్తిని, వ్యక్తి అక్కడ ఉండటం, మరి ఆ యొక్క విశ్రాంతి దినమున ఆ వ్యక్తి ఉండటం ఇంకా ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు ఆయన ప్రశ్నించడానికి అవకాశం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే వారి హృదయాలు గ్రహించి ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు వారు వారిని చూచి ఏమని అంటూ ఉన్నారంటే, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి, దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినమున ఏవి చేయకూడదు, అంటే ఏ పని కూడా తలపెట్టకూడదు. ఆ యొక్క దినమును పరిశుద్ధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనతో సహవాసంలో బలపడటానికి ఉపయోగించుకోవాలని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఉన్నారు. కానీ దేవుని కుమారుడే మన మధ్యలో ఉన్నప్పుడు ఆయనతోనే మనం ఉండి మనము ఆయన గడిపేవారిగా ఉంటాము. కావున ఆ విషయమును వారు మరచి రూల్స్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 5వ వచనములు మనం గమనించినట్టయితే, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనము, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలియచూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను, వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఈ విషయము ప్రస్తావింపబడి ఉన్నది. ఊచ చేయగల వ్యక్తి, డిసేబుల్డ్ పర్సన్ ఎప్పుడైతే విశ్రాంతి దినమున అక్కడ దేవుని ఎదురు నిలబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మనిషిని చెయ్యి చాపమని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత కలిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా యెహోవా దేవుడు మనకి రక్షణ మార్గం కల్పించి ఉన్నారు. ఎప్పుడైతే రక్షణ మార్గం మనం స్వీకరిస్తామో దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యము మాట్లాడి మనము ఆయన మార్గంలో నడవటానికి మనని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ యొక్క మెలని స్వరము వినటానికి మనం సిద్ధపడి ఉంటామో, దేవుని ఆజ్ఞానుసారంగా దేవునికి అంగీకారంగా మనం జీవిస్తామో, అదే రీతిగా దేవుని రాకడ వచ్చి ఉన్నప్పుడు ఆయన రాజ్యంలోనికి ఆయన బిడ్డలముగా ప్రవేశించగలము. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమ స్వరూపేణ గొప్ప దేవ, యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు. స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువ. మేము ఎల్లప్పుడూ కూడా మీకు ఆజ్ఞానుసారంగా నడుచుకునే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాం. మీకు విస్తారమైన కృపను మా అందరిపై ఉంచి మేమంతా కూడా మీకు రక్షణ మార్గంలో పాలభాగస్థలం అవ్వటానికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. వింటూ ఉన్న లిజనర్స్కు ఉన్న అవసరతలు మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువ. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయమని వేడుకుంటున్నాం. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. రానైన దినముల్లో, రానైన కాలంలో మీ కాపుదల, మీ భద్రత మాతో ఉంచి నడిపించమని ఈ చిన్న ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్.
1: విర్జలు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమములో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఇమెయిల్ అడ్రస్ shubhasandesham@gmail.com. మరి ఒకసారి చెప్తున్నామండి, shubhasandesham@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని ప్రార్థిస్తూ సెలవు.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: பையன கப்பு
1: Stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగి పోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop dancing.

Hey, don't stop dancing. Bonacalu loading.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇంకేంటి
4: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
3: ఓ కంసామిద.
4: కంసామిదానా అంటే?
3: కొరియన్ లో థాంక్స్ అని అర్థం. కంసామిద.
4: కంసామిద.
3: బై.
4: కంసామిద.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: 4 plus tickets in VVIP, VIP or

0: party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience.
2: Hardworking and committed candidates only.
1: If interested, email info@apexconsultingservices.us.
3: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
4: Celebrating 16 years on US Airways. Virajallu Radio. Virajallu
5: Radio. Andarki namaskar. Nenu Meena Garj. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chaala vediga undi. But it's okay. It's nice. విరిజల్లు 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
4: Celebrating 16 years on US Airwaves. Virajallu Radio. Ulala, mazza chayala.
0: Rockstar DSP is coming to the Bay Area on June 26th. Want free tickets? Here's an offer from Apex Consulting Services. Submit your updated developer resume to Apex for an opportunity to receive free DSP concert tickets. Your next career opportunity and your next concert experience could start today. Register now by sharing your resume at info@apexconsultingservices.us or call 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
6: Hi everyone, this is Lavender Party. And you're listening to Virajallu Radio.
7: Virajallu Radio. Ooh la la, mazza chayala.

తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు మాటల పాటల హరివిల్లు మివిరిజలు కార్యక్రమానికి సండే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోని మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijaldu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్ట్ VIRIJALLU. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికలతో మా ఈ షోని ఆల్ ది వే టిల్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే 24/7 తెలుగు మాటలు తెలుగు పాటలు కావాలంటే 92.3 FM HD2. అండ్ విరిజల్లు వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ గ్రూప్ విత్ లాట్స్ ఆఫ్ ఈవెంట్, లాట్స్ ఆఫ్ టికెట్ గివ్ అవేస్ అండ్ కాన్సర్ట్ టికెట్స్, ఈవెంట్ టికెట్స్, ఈవెంట్ సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్ టికెట్స్. జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్, గో టు facebook.com/virijallu. వి హావ్ పిన్డ్ పోస్ట్ విత్ ఎ QR కోడ్, స్కాన్ అండ్ జాయిన్, ఆర్ జస్ట్ డ్రాప్ అస్ ఎన్ ఈమెయిల్ virijallu@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ నెంబర్ అండ్ విల్ యాడ్ యూ ఇన్. అండ్ ఇవాళ మీకోసం ఫస్ట్ అవర్ లో వి గాట్ ఎ బ్యూటిఫుల్ షో, అ మ్యూజికల్ షో కమింగ్ యువర్ వే. అండ్ సెకండ్ అవర్ లో విల్ హావ్ కమ్యూనిటీ అవర్ విత్ ఆనరబుల్ కన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి. శ్రీకర్ రెడ్డి గారు విల్ కమ్ అండ్ హీల్ గివ్ అన్ అప్డేట్ from the consul general's office in San Francisco. And then we'll also be taking calls from all of you for any topics that are pertinent and relevant to the Indian community. So again, this program can be tuned from anywhere in the US. Use our Virijallu app. If there are friends of yours who have questions, again, the community hour with Honorable Consul General Dr. Srikar Reddy Garu will be in the second hour. So please stay tuned, inform your friends, tune in, listen to his updates, and you can also ask him questions. And in the first ever, we have a fun musical

And once again, it's our honor and privilege on Virijallu that, you know, our Honorable Consul General, Dr. Shrikar Reddy Garu, comes from time to time as much. He typically tries to make it once every quarter, and it is a rare opportunity that we have, and we call it Community Hour with Honorable Consul General of India of San Francisco, Dr. K. Shrikar Reddy. And he'll be coming on air in the second hour, around 2 o'clock-ish in the second hour. And once we bring him on air, it'll be interruption-free. And Shrikar Reddy Garu, as always, first gives a list of updates from his side on anything and everything that is pertinent and relevant to our NRA community here. And then he also takes a series of questions from all of you. So again, if you have any questions that you want to ask Honorable Consul General, again, please keep it ready. You can also send your questions to virijallu@gmail.com. virijallu@gmail.com. And by the way, our show can be heard anywhere in the US through our phone using our app Virijallu. If you have friends that have questions to ask, or you want them to listen to it because it shares a lot of very important information for all of us, definitely let them know. Once again, Honorable Consul General, San Francisco, Dr. K. Shrikar Reddy Garu will be coming on air in the second hour today on Virijallu. So please stay tuned. Okay, my first of all, let me go some bold any fun questions to a musical program that I've chosen. Namaste, enemy host Kalyan Kattamuri. And once again, rock star DSP live in concert June 26th at San Jose Civic. Ticketing is already open. Joriga, Husharga, Chalamandi tickets purchase. Yes, Kunari, great. And for those of you who haven't purchased tickets, grab your tickets as soon as possible. It'll going to be an amazing concert. In fact, Singeetan Srinivas Rao Garu, a legend, a legendary director. And Kotha cinema was on the Sing Geetam. And our cinema kuda music director DSP ne. And in fact, DSP Martel ni Singeetan Garu DSP in Pugudina Vidhana ni chusanu. Again, one music director who is so grounded. And to youngsters ki relate chesukogalaru, ardhamaitamaina paatalu ivvagalaru, melodies istadu, duets istadu, alage out and out mass numbers kuda ivvagalaru. And avanni pakkana pettesthe okasari stage meedaku vachada concert appudu, he owns the stage, he thoroughly entertains all of you and interacts with all of you. It's going to be one heck of a concert. So ye maatram miss avadu, rockstar DSP live in concert June 26th at San Jose Civic. For tickets, right now we have group discounts, by the way. So meeru VIP, VVIP, platinum low, if you purchase 4 or more tickets, you'll get 15% discount. Like gold low, if you purchase 4 or more tickets, you'll get 10% discount. And silver or bronze level low, if you purchase 10 or more tickets, you'll get 10% discount. Meeru Sulekha lo number of tickets select chesukunte discount automatically meeku upload update aipothundi. So enjoy this discount. So well, if you want to purchase the group discounts without the Sulekha processing fee, just maaku phone cheyandi. You can either call the numbers on the flyer on the website bata.org. Either just drop us an email, virijallu@gmail.com, virijallu@gmail.com with your name and number, and one of our team members will get in touch with you. Once again, we miss avaddu ilanti concerts okalliddaru chuste baaguntadu, gumpuga vachi gola chesi alert chesthe baaguntundi. So come with your friends, rockstar DSP live in concert June 26th at San Jose Civic. For tickets and more details, bata.org. ఓకే జూన్ 3rd ఇళయరాజా గారి పుట్టినరోజు, జూన్ 4th ఎస్పి బాలు గారి పుట్టినరోజు. ఆ సందర్భంగా నిన్న బాలు ఇళయరాజా గారి కాంబినేషన్ లో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తాం. ఆబ్వియస్లీ వీ హ్యాడ్ సో మచ్ ఫన్. అండ్ ఇవాళ కూడా నేను కంటిన్యూ చేస్తాను ఇళయరాజా గారు బాలు గారి కాంబినేషన్ లో మరికొన్ని సాంగ్స్. అగైన్ ఆ సాంగ్స్ మీరు గుర్తుపట్టండి. అలాగే మధ్య మధ్యలో అడిషనల్ క్వశ్చన్ కింద ఇళయరాజా గారు తను సినిమా పాటలకి ఎంత పేరుందో, ఆయనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయనకి అంతే పేరుంది. సో మన తెలుగు సినిమాలో కొన్ని పాపులర్ ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా మీకోసం ప్లే చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. అది ఏ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తుపడితే మాకు ఫోన్ చేసి చెప్పొచ్చు. 510-573-2562. వన్స్ అగైన్ ఎస్పి బాలు గారు ఇళయరాజా గారి కాంబినేషన్లో కొన్ని సాంగ్స్, అలాగే మధ్యలో తెలుగు సినిమాలో ఇళయరాజా గారు ఇచ్చిన కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫస్ట్ అవర్ లో వీటితో కొట్టేద్దాం, అండ్ సెకండ్ అవర్ లో వీ హ్యావ్ ద కమ్యూనిటీ అవర్ విత్ ఆనరబుల్ కన్సల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి గారు. ఓకే, మరి ఫస్ట్ అవర్ లో ఫస్ట్ సాంగ్ ఇదిగో ఈ పాట మీకోసం, బాలు ఇళయరాజా కాంబినేషన్ లో
ఏ సాంగ్ ఇది గుర్తుపెడితే ఫోన్ చేయండి 5105732562.

510-573-2562. ఫోన్ కాల్స్ వచ్చేస్తున్నాయి, కీప్ ద కాల్స్ కమింగ్. ఏ పాట ఈ పాట?

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. లెట్స్ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో కళ్యాణ్ గారు, నేను సురేష్ అండి. శాన్ మార్టిన్ నుంచి. బాగున్నానండి.
0: బాగున్నాను సార్. ఎలా ఉన్నారు మీరు?
1: బాగున్నాను, చాలా బాగున్నాను.
0: సురేష్ గారు, జూన్ 26 విన్నారు కదా డిఎస్పి? తప్పకుండా రండి సార్, కమ్ విత్ ఫ్రెండ్స్. మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, బిజీ అయిపోతున్నారు, ఇప్పుడు యాక్టింగ్ లో కూడా వెళ్ళిపోతున్నారు. సో కమ్ జాయిన్ అస్, ఇట్ విల్ బి లాట్ ఆఫ్ ఫన్ సురేష్ గారు.
1: ఫర్ ష్యూర్ అండి, యా ఫర్ ష్యూర్.
0: చెప్పండి సార్, ఏ పార్ట్ ఇది?
1: హలో గురు, ప్రేమ కోసం క్రిమినల్ సాంగ్.
0: హలో గురు ఫ్రమ్ క్రిమినల్. పాట అయినా మార్చుకోండి, సినిమా అయినా మార్చుకోండి అంటే ఏం మార్చుకుంటారు?
1: ఏం మార్చండి, ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్. నైస్ మూవీ, నైస్ యాక్టర్స్, ఆసమ్ మ్యూజిక్. No changes.
0: Hello Guru from Criminal. Okay, thank you so much Suresh Garu, thanks a lot. 510-573-2562 my studio number. Vinijalu ki swagatam. Satish
2: ani premonandi.
0: Chappandi Satish Garu.
2: Hello Guru, prema kosameno jeevitam.
0: Okay.
2: Nagarjuna paata nirnayam.
0: ముందు కాలర్ సేమ్ పాట చెప్పారు, క్రిమినల్ సినిమా అన్నారు. క్రిమినల్ నిర్ణయం
2: క్రిమినల్ ఇంకా తర్వాత నిర్ణయం, చాలా పాత సినిమా.
0: ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను సార్ సతీష్ గారు. మిగతా పాటలు కూడా తెలిస్తే మాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నంబర్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
3: చిట్టమూరి వారికి పక్కన వారు నమస్కారం సార్.
0: సార్, మీ మీ పేరు చెప్పండి, మీ ఇంట్రడక్షన్ సరిగ్గా ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్,
3: నవీన్ అండి, శాన్ లోరెంజో నుంచి.
0: ఓకే సార్, నవీన్ గారు ఎలా ఉన్నారు?
3: నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్?
0: ఫెంటాస్టిక్ సార్. నవీన్ గారు చెప్పండి, ఏ పాట ఇది?
3: నిర్ణయం మూవీ, హలో గురు, ప్రేమ కోసమే జీవితం, నాగార్జున అమల.
0: ఓకే, బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ నేను ఇళ్ళరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి ప్లే చేయబోతున్నాను. ఆఫ్ కోర్స్ అవన్నంటే ఇవన్నీ పాపులరే, బట్ లెట్ సీ, మీరందరూ ఫోన్ చేయాలి సార్. మీరు ఓకే, మీకు తెలిసినా తెలియపోయినా ఫోన్ చేయాలి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. ఎస్పీబీ ఇళయరాజా కాంబినేషన్ లో బ్యూటిఫుల్ సాంగ్, హలో గురు ప్రేమ కోసమేరు. అండ్ లిరిక్స్ గణేష్ పాత్ర, అండ్ సినిమా ఈజ్ నిర్ణయం సురేష్ గారు. నిర్ణయం సినిమా నుంచి పాట ఇది. ఓకే, నెక్స్ట్ మరొక సినిమా పాట, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్తాను నేను. బాలు ఇళయరాజా కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ సాంగ్, మరొక పాట, ఏ పాట ఈ పాట? 510-573-2562

510-573-2562. వన్స్ అగైన్ ఆ క్లిప్ మీకోసం. ఎస్పీబీ గారు, బాలు గారు కాంబినేషన్ లో ఒక ఐకానిక్ సినిమా సంబంధించిన పాట. ఏ సినిమా, ఏ పాట? 510-573-2562.

0: హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సతీష్ అండి, మళ్ళీ ఫ్రీమౌన్ నుండి.
0: చెప్పాలి సతీష్ గారు.
1: సాగర్ సంగమం మూవీ నుండి వేల గోపమ్మల.
0: ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మీకు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేయబోతున్నాను ఇళయరాజా గారిది, తప్పకుండా విని గుర్తుపట్టి మాకు ఫోన్ చేయాలి. ఓకేనా?
1: ఓకే,
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో విరిజులకి స్వాగతం. హలో. ఓకే, అండ్ సతీష్ గారు కరెక్ట్ గా చెప్పారు, అది ఇండీడ్ సాగర్ సంగమం వేవేల గోపెమ్మల. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, మళ్ళీ ఒకసారి పేరు చెప్పరా, మీ పేరు మిస్ అయింది.
2: హలో,
0: నవీన్ గారా?
2: అవునండి, నవీన్ అండి.
0: నవీన్ గారు చెప్పండి సార్.
2: సార్, ఇది మూవీ పేరు స్వర్ణకమలం అనుకుంటున్నా, గుర్తులేదు, వెంకటేష్ భానుప్రియ అనుకుంటున్నా. కొత్తగా రెక్కలు వచ్చినాయి అనే పాట.
0: కొత్తగా రెక్కలు వచ్చినా అనుకుంటున్నారు మీరు, సరే మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. ఆ పాట కాదు అన్నాను అనుకోండి, ఏ పాట ఇంకా నెక్స్ట్ గెస్ట్ ఏమైనా ఉందా?
2: అది లేదు అంటే అది కాదు, అది సాగర్ సంగమంలో వేల గోపెమ్మల.
0: ఓకే గోపాల్ రెడ్డి. సరే, మీరు ఫోన్ హ్యాంగ్ అప్ చేసేయండి, ఆ పాటే ప్లే చేస్తాను. వినేద్రు గారు మీరు.
2: షూర్ సార్,
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఇన్ఫాక్ట్ సతీష్ గారు అండ్ నవీన్ గారు మీ కరెక్టెడ్ ఆన్సర్ రెండు కరెక్టే. సాగర్ సంగమం వేవేలా.

By the way, Rockstar DSP concert, live in concert ki, one of our main sponsors is Apex Consulting Services. And Apex Consulting Services is giving an opportunity for some of the lucky winners to win a pair of tickets to DSP live in concert. Meer cheyalsin very simple. Go to their Instagram, LinkedIn or Facebook page. Look for Apex Consulting Services. That's the company, Apex Consulting Services. Go to their Instagram, LinkedIn and Facebook page. Hit follow, like their DSP giveaway post and share it with your friends. That's it. And ala chesina vallalonchi kontamandi lucky winners ni every Sunday they'll be announcing ticket giveaways. And ivala I'll be announcing two winners right here on the show. Once again, Apex Consulting Services. Ni search cheyandi on Instagram, LinkedIn and Facebook. Sorry, LinkedIn and Facebook. Hit follow, like their DSP giveaway post and share it with your friends, and that's it. You'll automatically be enrolled for the ticket giveaway contest. And like I said, every Sunday, they'll be sending me the names to announce on the show right here. So meeru look for Apex Consulting Services in Instagram, LinkedIn and Facebook. Okay, next nenu oka background score play cheyadalchukunanu Ilaraja garidi. Ee background score vini ఇది యాక్చువల్లీ పూర్తిగా ప్లే చేస్తే చెప్పేస్తారు ఈజీగా. చిన్న బిట్ ఫస్ట్ ప్లే చేసి చూస్తాను. మీరు ఫోన్ కాల్స్ వస్తే గ్రేట్, ఫోన్ కాల్స్ రాకపోతే ఇంకొంచెం ప్లే చేస్తే ఐఎమ్ ప్రెటీ షూర్ యూల్ ఈజీలీ గెస్ ఇట్. బట్ అగైన్ ఇళయరాజా గారు మామూలు సీన్ కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఒక పదింతలు వెయ్యింతలు చేసిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి. గ్రేట్ ఎగ్జాంపుల్ ఈ సితార మూవీ. ఆ సినిమా డబుల్ పాజిటివ్ చూసి అందరూ ఈ సినిమా ఆడదేమో అనుకున్నప్పుడు ఇళయరాజా గారు ఆ సినిమాను చూసి, లేదు లేదు అద్భుతంగా తీసావు వంశీ, నేను ఐల్ టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పి అండ్ ద రెస్ట్ ఈజ్ హిస్టరీ అంటారు. సో అలాగా ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెట్టింది పేరు. సో ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిన్న క్లిప్ ప్లే చేస్తున్నాను. ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది? మన తెలుగు సినిమా, డైరెక్ట్గా తెలుగులో వచ్చిన సినిమా. 5105732562.

అంతే 510-573-2562 ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది, కంపోజ్ బై ఇళయరాజా గారు, మన తెలుగులో డైరెక్ట్ గా వచ్చిన సినిమానే. 510-573-2562 ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: మీకు నేను ఫోర్ ఆప్షన్స్ ఇస్తున్నాను. ప్రేమ, అభినందన, మౌనరాగం, గీతాంజలి. ప్రేమ, అభినందన, మౌనరాగం, గీతాంజలి, ఈ నాలుగు సినిమాల్లో ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది. ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తెలిస్తే మాకు ఫోన్ చేయండి. ఒక చిన్న బ్రేక్ తీసుకోవాలి, బ్రేక్ నుంచి రాగానే మీ ఫోన్ కాల్స్ తీసుకుంటాను. వన్స్ అగైన్, ప్రేమ, అభినందన, మౌనరాగం, గీతాంజలి, ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది? 510-573-2562, 510-573-2562. ఒక చిన్న బ్రేక్, వి విల్ బి రైట్ బ్యాక్.
1: ఆర్ యూ ఏ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? Do you know how to increase your wealth? Hi, this is Satya Dasri. I help clients to build wealth leveraging tax deferral strategies. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: Rockstar DSP is coming to the Bay Area on June 26th. Want free tickets? Here's an offer from Apex Consulting Services. Submit your updated developer resume to Apex for an opportunity to receive free DSP concert tickets. Your next career opportunity and your next concert experience could start today. Register now by sharing your resume at info@apexconsultingservices.us or call 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
4: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
5: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా, సున్నుండలు, బూందీ మిఠాయి, గవ్వలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
4: ఓహో,
5: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
4: ఆపరా బాబు,
5: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
4: వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
6: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
7: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఒయాసిస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50-700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oasisfremont.com.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
2: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
3: Hi everybody, this is DSP. మీరు వింటున్నది విరిజల్లు
4: విరిజల్లు రేడియో. ఓలాలా మజా చేయాలా.
5: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ బ్రేక్ వెళ్లే ముందు ఇళయరాజా గారు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేశాను. ఇక్కడ బోర్డు వెలిగిపోతుంది. సో లెట్ మీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. వన్స్ అగైన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ సినిమాలో మీరు గుర్తుపెడితే మాకు ఫోన్ చేయండి 5105732562. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రేక్ లో వెయిట్ చేసినందుకు. నమస్తే, మీ పేరు?
6: బాబీ సన్నివేల్ అండి.
5: బాబీ గారు ఫైనల్లీ ఫోన్ చేశారు సార్. బాబీ గారు ఏంటి మీ ఆన్సర్?
6: వచ్చేసి గీతాంజలి అండి. కానీ ఇది ఎలా ఉందంటే ఒక సినిమాలో ఉంటుంది అనమాట, పోకిరిలో బ్రహ్మాండం చెప్తా ఉంటాను అనమాట అల్లికి, పండగ చేసుకో. ఏ పండగ చేసుకోవాలరా, దసరానా, దీపావళినా, క్రిస్మస్ ఆ, లేకుంటే రంజానా అన్నట్టు. ఇదేదో విజయ్ గారికి పండగ చేసుకుని, విజయ్ గారు పండగ చేసుకుని అంటుంది.
5: అలాగే ఉంది ఇవాళ షో అంతా విజయ్ గారు పండగ చేసుకుని అన్నట్టుగానే చూసారా? ఇవన్నీ ఇప్పుడు కాదు, ఇవన్నీ ఇప్పుడు కాదు, విజయ్ గారి షోకి వచ్చినప్పుడు చెప్పండి.
6: నాట్ ఈవెన్ వన్ మినిట్ అండి, లైక్ హలో గురు పాటిస్తూ మళ్ళీ వేసి సార్ గీతాంజలి.
5: మీరు ఇవన్నీ ఇప్పుడు చెప్పొద్దు సార్, విజయ్ గారు షోకి వచ్చినప్పుడు చెప్పండి అంటున్నాను నేను. అప్పుడు వాలిడేషన్, ఇప్పుడు
6: ఆల్రెడీ ఇవన్నీ వినేసి పండగ చేసుకుంటుండొచ్చు.
5: ఏమో విజయ్ గారు కొంతమంది స్పైసీని పెట్టి వెళ్ళిన వెళ్ళి ఉంటారు నా మీద. ఎనీవే థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ సార్. 5105732562. హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
7: ప్రతీష మాట్లాడుతున్నా అండి.
5: ప్రతీష గారు థ్యాంక్ యూ. ఫ్రైడే, సాటర్డే, సండే, హ్యాపీ సండే. చెప్పండి ప్రతీష గారు మీ ఆన్సర్ ఏంటి? ఏం పర్లేదు, దట్స్ ఓకే, దట్స్ ఓకే, హెల్ప్ ఈస్ ఆన్ ద వే. చెప్పండి.
7: ఇదొచ్చి గీతాంజలి మూవీ.
5: గీతాంజలి మూవీ, ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను.
7: ఎంత మాత్రం విజయ్ గారు లేరని అన్ని నాగార్జున పాటలు వేస్తారా అండి?
5: సో అది సాధారణంగా నేను చూసే సమన్యాయం అంటారు చూసారు. ఇప్పటిదాకా ఇళయరాజా సారీ చిరంజీవి ఇప్పటిదాకా వేయలేదు నేను, బట్ వేస్తా, వేస్తా. ఇంకా నాకు 13-20 మినిట్స్ టైం ఉంది నాకు.
7: చిరంజీవి కాదు, నేను చిరంజీవి ఫ్యాన్ కాదు.
5: మీకు ఎవరు ఫ్యాన్ మీరు? ఎవరు ఫ్యాన్ మీరు?
7: నేను ఎవరు పర్టికులర్ అని కాదు, కాకపోతే అల్లు అర్జున్ సాంగ్స్ మూవీస్ ఎక్కువ ఇష్టం.
5: ఓకే, మరి డిఎస్పి అల్లు అర్జున్ చేశాం కదా స్పెషల్ గా, డిఎస్పి అల్లు అర్జున్ చేశాం కదా. చూసారు, అందరికి న్యాయం చేస్తున్నాం మేము, ఒకళ్ళు ఒకళ్ళకి ఫేవరెటిజం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ ప్రతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 5105732562. హలో విరిజలుకి స్వాగతం.
8: హలో అండి, నా పేరు దివ్య అండి.
5: దివ్య గారు ఎక్కడి నుంచి?
8: శాన్
5: లోరెన్జో. ఓకే
8: దివ్య,
5: నవీన్ వైఫ్. చెప్పండి దివ్య గారు మీ ఆన్సర్ ఏంటి?
8: అది మణిరత్నం గారి మూవీ గీతాంజలి.
5: గీతాంజలి, ఓకే, బ్యూటిఫుల్. అయితే నెక్స్ట్ కూడా మరొక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేయబోతున్నాను దివ్య గారు, అలాగే మీరు అండ్ ప్రత్యూష గారు, బాబీ గారు, అందరికీ కూడా. అది కూడా గుర్తుపెడితే మాకు ఫోన్ చేసి చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 5105732562. ఆ క్వశ్చన్ కి అందరూ కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం లెంగ్ గా ప్లే చేస్తాను, సచ్ బ్యూటిఫుల్ స్కోర్. అది ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి కాబట్టి హియర్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు చెప్పే కదా, సాటర్డే సండే విరిజల్లులో అగైన్ విరిజల్లు ఈస్ పార్ట్నరింగ్ విత్ శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ అండ్ వి గోన్ టు గివ్ అవే లాట్ ఆఫ్ టికెట్స్ టు శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ గేమ్స్ దట్స్ కమింగ్ అప్ ఆన్ June 24th, 26th, and 28th అట్ ఓక్లెండ్ కొలీజియం. పర్చేస్ ద టికెట్స్ బికాజ్ క్రికెట్ ఈస్ బ్యాక్ ఇన్ ద బే ఏరియా అండ్ దిస్ ఇయర్ దే గాట్ అ లెజెండరీ ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటూ ద టీమ్, మ్యాట్ షాట్, ఫిన్ ఆలన్, రవిచంద్రన్ అశ్విన్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ప్లేయర్స్. అండ్ యూనికార్న్స్ విల్ బి ప్లేయింగ్ హోమ్ గేమ్స్ ఆన్ June 24th, 26th, and 28th. అండ్ ద కోచీస్ క్యామరన్ వైట్. లెట్స్ గో యూనికార్న్స్. వీ హావ్ ది సెగ్మెంట్ కాల్ లెట్స్ గో యూనికార్న్స్ ఎవరీ సాటర్డే సండే. ఐల్ బి ఆస్కింగ్ ఏ క్రికెట్ బేస్డ్ ట్రివియా అండ్ దిస్ విల్ బి ఫర్ ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలింగ్ ఇంక్లూడింగ్ అవర్ బిలవర్డ్ విరిజల్ లిజనర్స్ అండ్ ఫర్ దిస్ యూ హావ్ టు ఈమెయిల్ మీ ద ఆన్సర్ అండ్ ఫర్ అండ్ ఐ విల్ బి అనౌన్సింగ్ టూ లక్కీ విన్నర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద షో అండ్ ద విన్నర్స్ విల్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ ద కాలర్స్ ఆన్ ద షో యాజ్ వెల్ యాజ్ ద ఈమెయిల్స్ దట్ వి గెట్ ఫర్ దిస్ లెట్స్ గో యూనికార్న్ సెగ్మెంట్ అండ్ హియర్స్ ద లెట్స్ గో యూనికార్న్ సెగ్మెంట్ ఫర్ టుడే అండ్ హియర్స్ ద క్వశ్చన్ ఆన్ ద ఫ్లోర్ వి నో రవిచంద్రన్ అశ్విన్ ఈస్ అన్ అమేజింగ్ ఆల్ రౌండర్ ఇన్ టెస్ట్ క్రికెట్ In fact, he holds a unique record as the only cricketer to combine over 500 test wickets with at least 5 test centuries. Believe it or not, Ravichandran Ashwin is the only cricketer who combined over 500 test wickets and at least 5 test centuries. The question on the floor today in our Let's Go Unicorn segment is, how many test centuries did Ravichandran Ashwin finally make before he retired? The four options are 6, 8, 10 and 12. 6, 8, 10, 12. The question on the floor. How many test centuries did Ashwin score by the end of his international test career? Don't call us for this. You have to send me an email. virijallu@gmail.com. VIRIJALLU@gmail.com. VIRIJALLU@gmail.com. And don't forget, the San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum on the 24th. And you can see the cricket superstar Ravi Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravichandran Ashwin t-shirt. Get your tickets today at sfunicorns.com and use the promo code MLC Virijallu to get exclusive 10% discount. Again, if you know the answer to the question that I asked, send us an email, virijallu@gmail.com, VIRIJALLU@gmail.com. Okay, next maroko background score play chestunnanu Ilayaraja garidi. Ye cinema lo background score idi telisthe maaku phone cheyandi 510-573-2562. 510-573-2562. And here's the clip.

510-573-2562. దీనికి కూడా మీకు నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. ఏ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది మీకు తెలిస్తే 510-573-2562. హియర్స్ ద క్లిప్ వన్ మోర్ టైమ్.

510-573-2562, 510-573-2562. Once again, the four options on the table are Prema, Shiva, Abhinandana, Maunaragam. Maunaragam, Abhinandana, Shiva and Prema. ఈ నాలుగు సినిమాల్లో ఒక సినిమాలో ఈ బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఏ సినిమాలోనో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయండి 510-573-2562, 510-573-2562. కాల్స్ వస్తున్నాయి, కీప్ ద కాల్స్ కమింగ్. 510-573-2562 మీ ఫోన్ కాల్స్ తీసుకునే లోపల ఒకసారి ఆ గీతాంజలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంత లాంగ్ది మీకోసం వినిపిస్తున్నాను. హియర్ యు గో.

0: 510-573-2562 మా స్టూడియో నంబర్. లెట్స్ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాబీ ఫ్రమ్ సన్నివేల్ అండి.
0: చెప్పాలి సార్.
1: అంటే మీ బాబీ క్యారెక్టర్ తెలుసుకో ఉండాలి, ఏ సినిమా పడుతుంది?
0: అర్థమైంది, అర్థమైంది.
1: ఇది మళ్ళీ ఐ థింక్ కృష్ణ గారు విజయ్ గారు లడ్డూలతో సీట్లో పండుగ చేసుకుంటా ఉంటారు. ఇది వినేసి ఈ ప్రోగ్రామ్ వినేసి శివ
0: శివ
1: శివ శివ శివ ఎవడా శివ.
0: ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ బాబీ గారు, థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: ప్రతీష మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి ప్రతీష గారు, మీ సమాధానం ఏంటి?
2: హలో
0: ప్రతీష గారు, వినిపిస్తుందన్నమాట?
2: వినిపిస్తుందండి.
0: చెప్పండి.
2: అభినందన
0: అనుకుంటున్నాను మీరు. ఓకే ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. 510-573-2562. హాయ్, నమస్తే, విరిజోలికి స్వాగతం.
3: హలో.
0: హాయ్ అండి, మీ పేరు?
3: నా పేరు రాజ్ కుమార్.
0: రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి?
3: మౌంటైన్ హౌస్.
0: మౌంటైన్ హౌస్. రాజ్ కుమార్ గారు, మీ ఆన్సర్ ఏంటి?
3: శివ.
0: శివ, ఓకే. అండ్ రాజ్ కుమార్ గారు, June 26th సార్, రాక్ స్టార్ డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్, సాన్ జోసే సివిక్, తప్పకుండా రండి. ఫర్ టికెట్స్ అండ్ డీటెయిల్స్ bata.org. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, విరిజోలికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
4: అర్జున్ ఫ్రమ్ లైక్ ఆన్ స్క్రీన్.
0: ఓకే అర్జున్, కెన్ యూ టర్న్ ఆఫ్ ద రేడియో ఇన్ ద బ్యాక్ గ్రౌండ్ ప్లీజ్. ఓకే, వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అర్జున్?
4: మౌన
0: రాగం. ఓకే, ఇంట్రెస్టింగ్. ఐ గోట్ 3 డిఫరెంట్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐల్ టేక్ యువర్ ఆన్సర్ అర్జున్. అర్జున్, విచ్ సిటీ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్?
4: మౌంటైన్ వ్యూ.
0: మౌంటైన్ వ్యూ. And Arjun, rock star, DSP live in concert, June 26th. You heard it, right?
4: Yeah.
0: Come join us for tickets and group discounts, bata.org. Okay?
4: Yep.
0: Thank you so much. Thank you, thank you, thank you. Okay, that was good participation. But interestingly, maaku more different answers vachayi. Shiva, Abhinandana and Maunaragam. Dantlo, okati maatrame correct. అదేంటి అంటే ద రైట్ ఆన్సర్ ఈజ్ శివా.

0: ఓకే, మన ఒక చిన్న కమర్షియల్ బ్రేక్కి నేను వెళ్ళాలి. సో బ్రేక్కి వెళ్లే ముందు మనకు యాక్చువల్లీ నేను రెండు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ప్లే చేయదలుచుకున్నాను. లెట్ మీ స్టిక్ టు వన్. నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, లెట్ మీ ప్లే సాంగ్. ఎందుకంటే నాకు చాలామంది అర్థమైంది, వాళ్ళ బాధ అర్థమైంది నాకు. సో పాట ప్లే చేస్తున్నాను. వన్స్ అగైన్ నిన్న షో వినని వాళ్ళకి ఇళయరాజు గారు కొన్ని కొన్ని పాటలు, పాట మొదలు అవ్వగానే మనకి పాట గుర్తొచ్చేస్తుంది, ఎందుకంటే యూనిక్ బీట్స్ నీచ్ సాంగ్. సో ఈ ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఏ పాట గుర్తుపట్టండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాదు ఇది పాట. ఏ పాట గుర్తొస్తే బాలు గారు ఇళయరాజు గారి కాంబినేషన్లో సాంగ్. 5105732562. అంత చాలా అనుకుంటున్నాను నేను. కావాలంటే మళ్ళీ మళ్ళీ పెద్దది పొడుగుది క్లూ కావాలంటే బ్రేక్ తర్వాత నేను ప్లే చేస్తాను. ఏ పాట గుర్తుపట్టేస్తే బాలు గారు ఇళయరాజు గారి కాంబినేషన్లో గివ్ అస్ ఏ కాల్. 5105732562. హియర్స్ ఎ క్లిప్ వన్ మోర్ టైమ్.
1: Bay Area, get ready for an evening filled

0: Live in concert. Rockstar TSP Live, June 26th, 8 p.m. at San Jose Civic. Group discounts are now live. Get 15% off when you book 4 plus tickets in VVIP, VIP or Platinum categories. Get 10% off when you book 4 plus tickets in Gold. Get 10% off when you book 10 plus tickets in Silver or Bronze. For tickets, visit bata.org. Platinum sponsor, Senior Loan Officer Saujanya Anubothu. Gold sponsor, Amogham Indian Cuisine.
1: మీరొక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
0: గుడ్ న్యూస్, మీట్ సౌజన్య అనుబోతు, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
1: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, డిఎస్సిఆర్, ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
0: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
1: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
2: On your mark, get set, transfer.
3: Transfer?
2: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
4: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
5: We beat Google rates. Check for latest.
6: Hello Bay Area. Great news for all DSP fans out there. Pull out your phone right now, search for Apex Consulting Services on Instagram, LinkedIn and Facebook. Hit follow, like our DSP giveaway post and share it with your friends. That's all it takes for an opportunity to win free DSP concert tickets. Winners will join thousands of fans at DSP concert live on June 26th. For more details, call on 510-431-7670. Recipients will be selected at random. No purchase necessary. Limited tickets available. Not all entries will receive tickets.
7: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
8: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
7: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
9: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
10: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ బోర్డు వెలిగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రేక్ మొత్తం వెయిట్ చేసినందుకు. లెట్ మీ క్విక్లీ టేక్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్ హలో నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
11: మహేందర్ అండి.
10: ఎక్కడి నుంచి సార్ మహేందర్ గారు?
11: ప్లెజెంట్
10: అండి. మహేందర్ గారు మీ ఆన్సర్ ఏంటి?
11: జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రియతమ.
10: ప్రియతమ, ఓకే, ఆసమ్. అండ్ మహేందర్ గారు, జూన్ 26 వినారా? రాక్ స్టార్ డిఎస్పి వస్తున్నాడు బే ఏరియాకి. తప్పకుండా రండి సార్, కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్ డిస్కౌంట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫర్ టికెట్స్ అండ్ డీటెయిల్స్ bata.org. మహేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్.
11: సరేనండి, తప్పకుండా.
10: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562. హలో నమస్తే, విరిజలకి స్వాగతం. ప్రతీష
12: మాట్లాడుతున్నాండి.
10: ప్రతీష గారు చెప్పాలి ఇప్పుడు.
12: జగదేక వీరుడు అతిలోక సుందరి ప్రియతమా ప్రియతమా.
10: ఓకే, ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. 510-573-2562. స్వాగతం.
13: బాబీ అండి.
10: చెప్పాలి సార్.
13: ప్రియతమా, నన్ను పలకరించు ప్రణయమా,
10: బాటా కరియోకి ఏ పాట పాడారండి మీరు?
13: రెండు పాడానండి, ఒకటి ప్రియా గారితో మాటారాని మౌనం, ఇది
10: బ్యూటిఫుల్,
13: మాలా గారితో అభినందన మంచు కురిసే వేళలు,
10: నైస్. సో రెండు కూడా బాలు అండ్ మన థీమ్ కి మ్యాచ్ అయ్యే రెండు పాటలు.
13: యా అండి, ఇక్కడ అంటే లైక్ మాలా గారేమో నాగార్జున ఫ్యాన్, చిరంజీవి ఫ్యాన్ అంటే నేను నెక్స్ట్ టైం నాకు పిక్కలు వేస్తే యాక్చువల్లీ చూస్ చేసుకోనండి. నాకు రుద్రవీణ సింగిల్ షోలో ఉన్నది కానీ నిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను యాక్చువల్లీ విడ్డిండు సెకండ్ రౌండ్.
10: నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. బట్ ఎనీవే I heard it next went really, really well. Awesome. Thank you. Thank you, Bobby.
13: Next order, Mandi. Mana Kudosti, Aapadandi. Anukai Pundanda, Naku Petty Songs.
10: Done, done, done. Looking forward. Thank you, sir. Thank you. Okay, one last call for this question. Hi, hello, namaste. Or Madladnaru? Hello?
3: Satish and Freemondan, Mandi.
10: Satish Gar Jabal, sir.
3: రావాలి
10: తప్పదు సార్, సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. హలో విరిజల్కి స్వాగతం.
14: కళ్యాణ్ గారు, ఉషా మాట్లాడుతున్నారు.
10: చెప్పండి.
14: అయిపోయిందేమో హోల్ లో ఉండి ఉండి,
10: మీకు
14: అదే కవిరేడ్లో వేరే పాటే దొరకలేదా?
10: మీరే లాస్ట్ కాలర్, చెప్పండి ఉషా గారు.
14: అయ్యో కాదు, అది జగదేక వీరుడు కానీ నాకు నచ్చిన పాట పెట్టలేదు.
10: ఏ పాట మీకు ఆ సినిమాలో?
14: అందులో కొంచెం ప్రతి సాంగ్ ఒకటే ఉంది.
10: యమహో
14: సాంగ్ ఉందండి.
10: యమహో, యమహో అంటున్నారా?
14: కాదు, జగదేక వీరుడు శ్రీదేవి పాట యమహోయా కాదండి,
10: అవనీతి
14: అది కూడా అందులోనే కదా. బట్ ఎనీవే ఆల్ సాంగ్స్ ఆర్ గుడ్, వెరీ నైస్.
10: థ్యాంక్ యూ ఉషా గారు,
14: చాలా బాగున్నాయి. ఓకే,
10: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, అందరూ కరెక్ట్ గా చెప్పేశారు. జగదేక వీరుడు, అతిలోక సుందరి అండ్ బాలు గారు, ఇళ్ళరాజు గారు, ఎన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ కాంబినేషన్స్ మనకి అలా నిలిచిపోతాయంతే. అండ్ వన్స్ అగైన్ వింటున్న విరిజుల శ్రోతలకు కూడా క్విక్ రిమైండర్, అండ్ ఫర్ ఆల్ ద లిజనర్స్ ఆఫ్ బాలి 92.3 ఎఫ్ఎం, ఇట్స్ ట్రూలీ ఆర్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ దట్ ద ఆనరబుల్ కన్సల్ జనరల్ ఆఫ్ సాన్ ఫ్రాన్సిస్కో డాక్టర్ శ్రీ కె శ్రీకర్ రెడ్డి గారు కమ్స్ టైమ్ టు టైమ్ ఎట్లీస్ట్ వన్స్ ఎ క్వార్టర్ ఆన్ అవర్ షో, అండ్ హి గివ్స్ updates that are for the topics that are pertinent and relevant to the NRA community. On the top of it, he also takes a few questions from all the community, and that will be the community hour coming up in the second hour right after the break. So once again, please tune in, and if you have any questions to ask, please send us an please send us the questions via email virijallu@gmail.com, virijallu@gmail.com. if you have friends and family across the USA, they can also listen into this show, because a lot of valuable information will be shared through our Virijallu app, VIRIJALLU, free app available on iPhone and Android. Have them download. If you have any questions, drop us an email. At one point, we may even open up the lines depending upon how much time is available, but sending us a question would be ideal, so we can take some of the questions, group the questions and ask him directly. Virijallu@gmail.com, VIRIJALLU@gmail.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహోవాన్.
7: జోహోవాన్ ఇస్ అన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూస్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నీకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
4: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: తెలుగు ఎఫ్ఎం రేడియో,
2: విరిజల్లు రేడియో.
0: మజా చేయాలా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit